0: ఘోడా చతుర ఏక పేరు ఆయన, యా ఘోడా బోల్లా, యా చతుర బోల్లా, గా
1: ఎక చతుర నార.